0: சக்தி
1: சக்தி
0: சைத்தே பாத்திரம்
1: சத்யானந்த புதார் நினைப்புண்டா
0: నిన్నే
1: దుర్యాన్ని పలుపునట
0: ఇంకా ఆలోచన పలుకుని
1: నన్ను బల్పుజి మాలకి
0: ఖాళీ వందానికి మాత్ర నమ్మ ఉలాయ ఆత్మీయత పూజ్య భావన
1: గురుకుల మగేత మళ్ళా మగే గురుకున్నా
0: అంది
1: అవత్ అందు శ్రీమతి శ్రీమతి
0: కొంచెం అక్షర ఈ భార్య మల్ల ఉపద్రవం అతీ కల్పినట్లేగల దోషం
1: నిండి
0: విద్వాంసే అంటే ఓ నుండి అక్షర వీలు
1: అంది
0: నీకు రీ వర్పు
1: చెప్తాీ
0: వర్పుజి
1: శ్రీమతి ఆపుంది మగాన్ని
0: అందే
1: మోన సలిత్తునకి కన్ను సలిపుజి కన్ను సలిత్తునకి ముంకు సలిపుజి ముంకు సలిత్తున కై సలిపుజి అంతే వంజీసాలి మాత సలిత్తునుండత అక్కడే దేవేలాపుజేలా ఎంకిందా ఉంది ఎంకొంది అచ్చల మాత్రలే బల్పుజి అవు సలితుది అమ్మేల జాగడి అనితే గురువు అది
0: ఇతని మనస్సు అమ్మేర జాగి ముట్టుడు అమ్మేరు ఉప్పు నగబొచ్చావాళ్ళు
1: వంజి
0: కలిపారు
1: వంజి కలిపాయల వంజి వాళ్ళగే తొన్నీ యాను వంజి వాళ్ళోడు నువ్వు తొంజి కలపాలే
0: ఆమటడు విరిసి నిన్న విశేషత ఇంచిన గుర్తుండా నిన్న బగ్గి అభిమానం కవ్వి ప్రత్యుత్పన్న మతి ఉండత అవు నినడ కల్పోడు ఎదురుదా ఎంచిన పాతేరివేంది చురుకే తేరి ఉన్న శక్తి ఉండు
1: నిన్నడు మతి వచ్చింది ఒక అమ్మేలు పంపేది
0: మతి ఉండు ఎక్కడ తెచ్చి ఉండు
1: కెలవు
0: సరి ఎంచిన పాతేరు అర్థం అల్పోనేరే కెలవు పొరుతు కూడా
1: అవత్యా నిన్నకైతే దాయ బతి నీకు వస్తుందా
2: ಇದುವರೆಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಮಂಗಳಾದೇವಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಡೆದ ಯಕ್ಷ ತುಳು ಪರ್ವ ಡಿ ಮನೋಹರ್ ಕುಮಾರ್ ಅವರ ರಚನೆಯ ಶ್ರೀಮತಿ ಶ್ರೀಪತಿ ತುಳು ಯಕ್ಷಗಾನದ ಮೊದಲನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೀರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
3: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಎಂದೂ ಮರೆಯದ ಹಾಡು.

బతుకున్నాము ఆఫ్టర్ దాట్ జింగాలాలా. నిన్న పాతేరా పురా కేండమ్మగా వరి పుని 6x3 గుండె.

ననదుంబగ్ ముర్కుదు పోపుండియే మాతా ముర్కుదు పోపుండియే. ఈ పదను పంతినకులు మైమ్ రామ్దాస్, సురేష్ కోట్యాన్ చిత్రాపు, రాజ్ షా అంచనే వేలు.